ఎనిగ ఎచ్చరికగా రారా యదుకుల కాంబోజిరాగా ఖండ జాపు తాళదలిదే నౌ లెట్ us లిసన్ టు ఎచ్చరికగా రారా సెట్ టు యదుకుల కాంబోజిరాగా ఖండ జాపు తాళా

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ పివిఎస్ శేషయ్య శాస్త్రి గాత్ర కచేరీ వింటారు. వాద్య సహరం వయలిన్ పై శ్రీ ద్వారం సత్యనారాయణరావు, మృదంగం పై శ్రీ పి జయభాస్కర్. కార్యక్రమంలో ముందుగా వినండి గుణిజనాది, ఘూర్జరి రాగంలో ముత్తుస్వామి దీక్షితర్ కృతి ఆదితాళం.
2: Listen to a Carnatic classical vocal recital by Shri P.V.S. Seshaya Sastri. He is accompanied on violin by Shri Dwaram Satyanarayana Rao and on Mridangam by Shri P. Jayabhaskar. Shri Seshaya Sastri begins his vocal recital with Gunijanadi, a composition of Muthuswami Dikshitar in Rag Ghurjari set to Adital.
1: Karnataka Sastri Sangeeta Karyakramamlo Shri P.V.S. Seshaya Sastri Gatra Cheri Vintaru. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ద్వారం సత్యనారాయణరావు, మృదంగంపై శ్రీ పి జయభాస్కర్. కార్యక్రమంలో ముందుగా వినండి గుణిజనాది, ఘూర్జరి రాగంలో ముత్తుస్వామి దీక్షితర్ కృతి ఆదితాళం.
2: లిసన్ టు కర్ణాటక క్లాసికల్ వోకల్ రిసైటల్ బై శ్రీ పివిఎస్ శయ శాస్త్రి. హీస్ అకంపనీడ్ ఆన్ వయలిన్ బై శ్రీ ద్వారం సత్యనారాయణరావు అండ్ ఆన్ మృదంగం బై శ్రీ పి జయభాస్కర్. Sri Seshaya Sastri begins his vocal recital with Gunijanadi, a composition of Muthuswami Dikshitar in Rag Ghurjari set to Adital.

0: ఇప్పుడు పందువరాళి రాగంలో భద్రాచల రామదాసు కీర్తన ఎన్నగాను రామ భజన రూపకతాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎన్నగాను రామ భజన, ఎ కాంపోజిషన్ ఆఫ్ భద్రాచల రామదాసు ఇన్ రాగ్ పందువరాళి సెట్ రూపకతాళం.

0: ఇప్పుడు వినండి సావేరి రాగంలో శ్యామశాస్త్రి కృతి శంకరి శంకురు చంద్రముఖి ఆదితాళం త్రిశ్రగతి.
1: యు విల్ నౌ లిసన్ టు శంకరి శంకురు చంద్రముఖి, ఎ కాంపోజిషన్ ఆఫ్ శ్యామశాస్త్రి ఇన్ రాగ్ సావేరి సెట్ టు ఆదితాళ త్రిశ్రగతి.

0: కార్యక్రమంలో ఇప్పుడు వినండి శ్రీరంగనాథ ముపాస్మహే పూర్ణచంద్రిక రాగం ఆదితాళం ముత్తుస్వామి దీక్షితర్ కృతి.
1: దిస్ ఇస్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. యు ఆర్ లిస్నింగ్ టు కర్ణాటక క్లాసికల్ వోకల్ రిసైటల్ బై శ్రీ పివిఎస్ శేషయ్య శాస్త్రి. హీ ఈస్ అకంపనీడ్ ఆన్ వయలిన్ బై శ్రీ ద్వారం సత్యనారాయణ రావు అండ్ ఆన్ మృదంగం బై శ్రీ పి జయభాస్కర్. కంటిన్యూయింగ్ ద కాన్సర్ట్ యు విల్ నౌ లిసన్ టు శ్రీ రంగనాథ్ ఉపాస్మహే, ఎ కాంపోజిషన్ ఆఫ్ ముత్తుస్వామి దీక్షితర్ ఇన్ రాగ్ పూర్ణచంద్రిక సెట్ టు ఆదితాళ్.

0: ఇప్పుడు వినండి హమీర్ కళ్యాణి రాగంలో ముత్తుస్వామి దీక్షితర్ కృతి పురహర నందన ఆదితాళం.
1: నౌ లిసన్ టు పురహర నందన, ఎ కాంపోజిషన్ ఆఫ్ ముత్తుస్వామి దీక్షితర్ ఇన్ రాగ్ హమీర్ కళ్యాణి, సెట్ టు

0: కార్యక్రమంలో చివరిగా వినండి కర్ణాటక దేవ గాంధారి రాగంలో ముత్తుస్వామి దీక్షితర్ కృతి కాయారోహణేశం రూపకతాళం.
1: శ్రీ పివిఎస్ శేషయ్య శాస్త్రి కంక్లూడ్స్ హిస్ వోకల్ రిసైటల్ విత్ కాయారోహణేశం, ఎ కాంపోజిషన్ ఆఫ్ ముత్తుస్వామి దీక్షితర్ ఇన్ రాగ్ కర్ణాటక దేవ గాంధారి, సెట్ టు

0: కర్ణాటక శాస్త్రీ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ పివిఎస్ శేషయ్య శాస్త్రి గాత్ర కచేరి విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ద్వారం సత్యనారాయణరావు, మృదంగంపై శ్రీ పి జే భాస్కర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: You were listening to a Carnatic classical vocal recital by Shri P.V.S. Seshaya Sastri. He was accompanied on violin by Shri Dwaram Satyanarayana Rao and on Mridangam by Shri P. Jayabhaskar. This program was contributed by Akashvani Hyderabad for Ragam 24/7 DTH, anytime Indian music.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music program, you'll be listening to vocal recital by Sri M.S. Balasubramanya Sarma, supported on violin by Sri Ampolu Murali Krishna and on mridangam by Sri M.L.N. Razu.
2: రాగం నిరంతర భారతీయ సంగీత స్రవంతి. ఈనాటి కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ ఎంఎస్ బాలసుబ్రహ్మణ్య శర్మ గారి గానం వింటారు. వాద్య సహకారం వయలిన్ శ్రీ అంపోలు మురళీకృష్ణ, మృదంగం శ్రీ ఎంఎల్ఎన్ రాజు.
1: ఫస్ట్ యుల్ బి లిజనింగ్ టు త్యాగరాజ స్వామి కీర్తన గ్రహబలమేమి ఇంద్రా గ్రేగుప్తి సెట్టు ఆదితాళ్.
2: కార్యక్రమంలో ముందుగా గ్రహబలమేమి రేగుప్తి రాగం ఆదితాళం త్యాగరాజ స్వామి వారి కీర్తన వింటారు.

0: యామ్ లిసన్ టు త్యాగరాజ స్వామి కీర్తన గ్రహబలమేమి ఇంద్రా గ్రేగుప్తి సెట్టు ఆదితాళ్.
1: మీరింతవరకు రేగుప్తి రాగం ఆదితాళం గ్రహబలమేమి త్యాగరాజ స్వామి వారి కీర్తన విన్నారు.
0: నౌ లిసన్ టు అనదర్ త్యాగరాజ స్వామి కీర్తన వరదరాజ ఇంద్రా స్వరభూషిణి సెట్టు రూపక్తాళ్.
1: కార్యక్రమంలో తర్వాత వరదరాజ స్వరభూషిణి రాగం రూపకతాళం త్యాగరాజ స్వామి వారి కీర్తన.

0: have enjoyed Tyagaraja Swami Kirtana, Varada Raja in Rag Swarabhushini, set to Rupak Thal. You're listening to Ragam 24/7, anytime, Indian music. In today's Carnatic Classical Music program, you're enjoying vocal recital by Sri M.S. Balasubramanya Sarma. Now listen to Emuthaswami Dikshitulu composition, Sadhu Jana Vinutam, in Rag Gita Priya, set to Misra Chaputal.
1: కార్యక్రమంలో ఇప్పుడు సాధుజన వినుతం గీత ప్రియరాగం మిశ్ర చాపుతాళం ముత్తుస్వామి దీక్షితుల వారి కీర్తన వింటారు.

ధ్యాన్ జింటు త్యాగరాజస్వామి కీర్తన ప్రారంభమిట్లుండగా ఎన్రాగ్ స్వరావళి సెట్టు ఖండచాపుతాళ్. రాగం 24/7 ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. ఇన్ టుడేస్ కర్ణాటిక్ క్లాసికల్ మ్యూజిక్ ప్రోగ్రామ్ యు హ్యావ్ ఎంజాయ్డ్ వోకల్ రిసైటల్ బై శ్రీ ఎంఎస్ బాలసుబ్రహ్మణ్య శర్మ, సపోర్టెడ్ ఆన్ వయలిన్ బై శ్రీ అంపోలు మురళీకృష్ణ అండ్ ఆన్ మృదంగం బై శ్రీ ఎంఎల్ఎన్ రాజు. దిస్ ప్రోగ్రామ్ కేమ్ టు యూ ఫ్రమ్ ద స్టూడియోస్ ఆఫ్ ఆల్ ఇండియా రేడియో విజయవాడ ఫర్ రాగం 24/7 ఎనీ టైమ్ Indian music.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి పి రాజేశ్వరి వీణావాద్య కచేరీ వింటారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ పి జయభాస్కర్. కార్యక్రమంలో ముందుగా వినండి స్వామినాథ పరిపాలయ నాటరాగం ఆదితాళం ముత్తుస్వామి దీక్షితర్ కృతి.
2: Listen to a Carnatic classical Veena concert by Srimati P. Rajeshwari. She is accompanied on Mridangam by Shri P. Jayabhaskar. Srimati Rajeshwari begins her concert with a composition of Muthuswami Dikshitar, Swaminatha Paripalaya, in Rag Nata set to Aditaal.

0: ఇప్పుడు శహన రాగంలో పట్నం సుబ్రహ్మణ్యయ్య రచన రామా ఇక నన్ను రూపకతాళం.
1: You will now listen to a composition of Patnam Subramanya Iyer, Rama Ikanannu, Enra Shehana set to Rupak Thal.

0: ఇప్పుడు వినండి నీవాడనే గాన సారంగ రాగంలో త్యాగరాజస్వామి కృతి కండచాపుతాళం.
1: Now listen to a composition of Thyagarajaswamy, Neevaadane Gaana, in Raag Saranga set to Khandachaputal.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి పి రాజేశ్వరి వీణా వాద్య కచేరీ వింటున్నారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ పి జయభాస్కర్. కార్యక్రమంలో చివరిగా వినండి కద్దను వారికి తోడి రాగం ఆదితాళం త్యాగరాజస్వామి కృతి.
1: This is Ragam, 24/7 DTH, anytime Indian music. You're listening to a Carnatic classical Veena concert by Srimati P. Rajeshwari. She is accompanied on Mridangam by Shri P. Jayabhaskar. Srimati Rajeshwari concludes her concert with a composition of Tyagaraja Swami, Kaddanu Variki, in Rag Todi set to Aditaal.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీమతి పి రాజేశ్వరి వీణా వాద్య కచేరీ విన్నారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ పి జయభాస్కర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: You were listening to a Karnataka classical Veena concert by Srimati P. Rajeshwari. She was accompanied on Mridangam by Shri P. Jayabhaskar. This program was contributed by
0: Akashavani
1: Hyderabad for Ragam 24/7 DTH, anytime Indian music.